0: చెప్పి తప్ప నోకి నిన్నే ఒకేసం నోకి నిన్ని
1: Hindi writing, Hindi writing, the voice of the Basque Yaqui tribe.